0: గోళా చతుర గోళ ఏ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోళా బొల్లా యా చతుర బొల్లా గా
1: ఎక చతుర నార కరకే సింగార ఎక చతుర నార బడి హోషియార మేరే మన కే ద్వార ఏ భుసత జాత అప్నే హి జాల మే ఫసత జాత హమ మరత